సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసుర

ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శుభతరాయ చ ఓం పూర్వస్మః సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్ష పుష్పాణి సమర్పయామి ఓం పాదయోపాద్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి ముఖే ఆత్మనిం సమర్పయామి సర్వాంగే జలస్నానం సమర్పయామి పయస్నానం ఓం పయః పృథివ్యాం పయో గదీకపయో దివ్యంతరిక్షే పయోదాః పయస్పతిః ప్రతిశః తంతుమజ్జం ఓం పయసస్సు సమద్భూతం మధురాంలం శశిప్రభం దద్యానీతం మయా దేవస్నానార్థం ప్రతిగృహ్యతాం ఓం పూర్వస్మ స్ఫటిక మహాదేవ సపరివార దేవతాభ్యో నమః పయస్నానం సమర్పయామి పయస్నానాంతేన పునః శుద్ధోదక స్నానం సమర్పయామి అగ్రే దది స్నానం ఓం దాదికరాపణో అకారి ఘంజిష్ణో రిష్పసిబ్బాజిన సురభినో ముఖాకరత్ప్రణ ఆయో గుహితారికత ఓం పూర్వస్మ శ్రీ స్ఫటిక మహా మహేశ్వర దేవతాభ్యో నమ దది స్నానం సమర్పయామి దది స్నానాంతేన పునః శుద్ధోదక స్నానం సమర్పయామి ఘృత స్నానం ఓం ఘృతం ఘృత పావాన పిబత భసాం భసా పావాన పిబతాంతరిక్షస్య విరత్ స్వాహ దిశ ప్రదిశ దిశోభ్య దిశ ఉద్దిశో దిగ్భ్యః స్వాహ ఓం పూర్వ స్వాహ ఘృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అగ్రే మధుస్నానం ఓం మధువాతారితాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణః సంద్వోగదీః మధునక్తముదోకసో మధుమత్పార్థివగ్మురజః మధుర్యోరస్తునః పీతా మధుమాన్నో వనస్పతిర్ మధుమాస్తు సుర్జః మాధ్వీర్గావో భవందునః మధుస్నానం సర్వయామి శుద్ధోదక స్నానం సర్వయామి అగ్రే శర్కరా స్నానం ఓం అపాగ్గురసమద్వయతగ్గో సూర్జే సంతగ్గో సమాహితం అపాగ్గురసతియజోరసస్తంభో గృహ్ణామిత్తమముపయామగృహీతోసీంద్ర ఇతువాదుష్టం గృహ్ణాం మేకతేజో నిరీంద్ర ఇతువాదుష్టతమం ఓం పూర్వస్మః స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః శర్కరా స్నానం సర్వయామి శుద్ధోదక స్నానం సర్వయామి అగ్రే మిలిత పంచామృత స్నానం ఓం పంచానద్యః సరస్వతీమభియంతి శ్రోతసః సరస్వతీ వంచదాసో దేశే భవత్సరిత ఓం పూర్వస్వామిలిత పంచామృత స్నానం సమర్పయామి పునః శుద్ధోదక స్నానం సమర్పయామి అగ్రే గంధోదక స్నానం కేశరాది గంధోదక గంధోదకం ఓం గంధర్వస్థుభాభిషుభావసు పరితిదాద్భిషుభస్య ఋషియై జజమానస్య పరితీరస్య నిగ్రీడ ఈడితః గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామియో భువ్వయశ్రియం ఓం పూర్వస్వ గంధోదక స్నానం సమర్పయామి అగ్రే అగ్రే సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణీని సమర్పయామి ఓఖదీ ప్రతిమోచిత బంబుక్వలదీ ప్రసూపరీ అశ్వాయు వసతిత వరీర్భీరుత పారిష్ణవా ఓం పూర్వస్వ పుష్పోదకం సమర్పయామి న్యాసం కృత్వా హరి ఓం మా ఓం మనోజ్యోతిర్జుగుతామాతస్యేకస్పుత్రజన్యమిమంతానోద్వరిష్టంజన్యగోధుమిమందాదుపుష్పేదీవాసీమాదయంతామోం ప్రతిష్టహృదయాయ నమః అభోదిగ్నిసమిదాజనానామృతదేనుమివాయితిముఖాసంమా జుభ్వాపిర్వామిచ్యానాపిర్వాన్వః శస్రదేనాకమిచ్ఛాశ్రిసే స్వాహా ఓం ముర్దానందీపోరతిం ప్రతిభ్యా భైష్వానరవృతాజాతుమగ్నిమాకవిఘ్నుసంరాజమచదంజనానా మాసన్నాపాత్రనందదేవాశికాయభిష్ట ఓం మర్మాణితే బ్రహ్మణా ఛాదయామి సోమస్తుభారాజామృతీనానుపస్తాం మౌనోర్వరీయో వరుణుస్తే గృణోజనైన్వాం దేవాం దంతు కవచాయహుం ఓం విశ్వదచ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహుర్తు విశ్వతస్వాత సంభావ్యాన్ దమతి సంపదరిద్యా వా భూమి జనయందే వైక నిత్యత్రాయోచుడ ఓం మానస్తోకేతనయమానాఖిమానో గోకుమానో శ్రీ వ్రీరికామానో వీరాన్ ద్రభామినో బదీరే హవిక్వంతా.

మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్పమహుపో

తమేవ తమే విద్యాదృణం తమేవ తమేవ సర్వం మమ దేవ దేవ కాయన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రతిష్ఠవా వా కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయేత. ఓం జలేన శీతీకరణం పుష్పై దేవతాయుందనం హస్తాభ్యాం ఆత్మందనం గురు ప్రక్షాళిస్పాటం పఠయేత. హరి ఓం మా ఓం జజ్ఞేన జిద్మయ దంత దేవా సాని ధర్మాణి ప్రతిమాన్యా సన్నాదిగనాగం మహిమానః సర్వోభి సాధ్యాః సంతి దేవాః. ఓం రాజాదిరాజాయ రసయ్య సాహినే నమో వయం వై శృణాయ కుర్మహే తమే కామాన్ కామ కామాయ నిజం కామేశ్వరో వై శృణుజాతు గువీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భౌజ్యం రాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజమాధిపత్యమయం ఓమేకదందాయద్మహేందాయమయ్యన్నోదంతిప్రచోదయాత్. ఓం దద్భృగా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నానాసుగంధి పుష్పాణి గదాగాలుద్వాన్ చ పుష్పాంజలిర్మయా దత్త గృహాణ పరమేశ్వర ఓం పూర్వస్మహ స్ఫటిక మహేశ్వర శివ పరివార దేవత వ్యో నమః. చరణకమలయోః మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. బోలి గజానంద సర్కార్.